ృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం భాస్కరం భువనేశ్వర

మనం నిన్నటి రోజున చర్చించి ఉన్నాం, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. అసలు శోకించడానికి ఏమీ కారణం లేదు అని పునఃపునః భగవానుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందులో నిన్నటి వరకు చెప్పినటువంటి భాగంలో, అంటే నేను పూర్తిగా స్పృశించానని కాదు, తత్పదార్థముని గురించి మాట్లాడినప్పుడు దేహము అనిత్యము అన్న విషయాన్ని సువ్యవస్థమయ్యేటట్లుగా నిన్నటి వరకు మీరు ఆ విషయాన్ని విన్నారు. ఆత్మ సర్వకాలముల యందు ఉండేది. ఆత్మ ఒక కాలమునందు ఉండడం, ఒక కాలమునందు ఉండకపోవడం అన్నది ఉండదు. ఈ దేహము పడిపోతుంది కానీ ఆత్మ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, పరమ ప్రఖ్యాతి వహించినటువంటి శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లిదయంతి ఆపో నశోషయతి మారుతః అంటాడే. ఆత్మ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఎంతగా అది చెనకబడదు అంటే, నైనం చిందంతి శస్త్రాణి, అది శస్త్రముల చేత నరకబడేది కాదు. నైనం దహతి పావకః, అది అగ్నిహోత్రము చేత కాల్చబడేది కాదు. నచైనం క్లిదయంతి ఆపో, అది నీటి చేత తడపబడేది, నీటి చేత కొట్టుకుపోయేటట్టుగా చేయబడేది కాదు. నా శోషయతి మారుతః, అది వాయువు చేత పూర్తిగా తొలగత్రోయబడదు. అంటే మీరు ఈ శ్లోకంలో ఒక విషయాన్ని గమనించాలి. మనకి పంచభూతములు అని ఉన్నాయి. సమస్త జగత్తు ఎందులోంచి వస్తుందంటే ఈ పంచభూతములుగానే తయారవుతుంది. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, ఈ ఐదే ఈ జగత్తులో సమస్త పిండాండముల ఎందు నిండి ఉంటుంది. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశము. ఇందులో ఈ శ్లోకంలో

గీతాచార్యుడు ఆత్మ ఏ ఏ విషయముల చేత నశింపబడదు అన్న విషయాన్ని చెప్తూ ఆకాశమును విడిచిపెట్టి నాలుగింటిని చెప్పారు. నయనం చింతంతి శస్త్రాణి, శస్త్రము అంటే ఏదో ఒక కత్తి అనుకోండి, లేకపోతే ఒక శూలం అనుకోండి, ఒక గద అనుకోండి, ఇవన్నీ పృథివీ వికారములే, లోహముతో చేయబడతాయి కాబట్టి. కాబట్టి పృథివీ చేత ఎప్పుడూ కూడా ఆత్మ నశింప చేయబడదు, అలాగే అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత తొలగత్రోయబడదు, నీటి చేత తడపబడదు. ఇంకా వదిలిపెట్టింది పృథ్వీ ఆపస్తేజో వాయు ఆకాశములలో, ఆకాశాన్ని వదిలేశారు. ఆకాశాన్ని ఎందుకు వదిలేశారంటే ఒక్కటే కారణం, పంచభూతాల్లో ఒక భూతము ఒక భూతాన్ని ఆక్రమిస్తుంది, ఒక భూతము ఒక భూతాన్ని పాడు చేస్తుంది. పృథ్వీ ఉందనుకోండి, భూమి మీదకి నీరు ప్రవాహంగా వస్తే సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోతుంది, లేదా భూమి కనపడకుండా నీరు కప్పేస్తుంది. మహాప్రళయంలో ఇంకా భూమి ఉండదు, నీరు కప్పేస్తుంది. వాయువు ఉందనుకోండి, వాయువుని బ్రహ్మాండమైనటువంటి వర్షధారలు పడినప్పుడు ఇంకా గాలి విస్తృతంగా వీయకుండా కొంతవరకు నిర్బంధిస్తాయి. లేదా ఆకాశమునందు మీరు ఘటమునో దేన్నో సృష్టించారనుకోండి, అందులో గాలి అంతగా తిరిగే అవకాశం ఉండదు. కానీ అలాగే అగ్నిహోత్రం, అగ్నిహోత్రం ఉందనుకోండి, దాని మీద నీళ్లు పోసారనుకోండి, అగ్నిహోత్రం ఆరిపోతుంది. నీరుందనుకోండి, నీటిలోకి తీసుకెళ్లి మట్టి పోసారనుకోండి, నీరు ఇంకిపోతుంది. కాబట్టి ఒక భూతాన్ని ఒక భూతం పరిమితం చేసుకుంటుంది. నాలుగు భూతములు కలిసి కూడా పరిమితం చేయలేనిది ఆకాశం ఒక్కటే. అసలు ఆకాశమునందు ఏ మార్పు ఉండదు. మబ్బు కమ్మింది అంటాం, మబ్బులు కమ్మేయేమో కానీ ఆకాశానికి ఏమవ్వలేదు. ఆకాశాన్ని మీరు కత్తిపెట్టి నరకలేరు, ఆకాశాన్ని ముక్కలు చేయలేరు, ఆకాశాన్ని కాల్చలేరు, ఆకాశాన్ని తడపలేరు, ఆకాశాన్ని కొట్టివేయడం కుదరదు. ఆత్మ ఎలా ఉంటుందో ఆకాశం అలాగే ఉంటుంది. అందుకే ఆకాశము చేత ఆత్మ మాత్రము త్రోయబడదన్న మాట వాడలేదు, ఎందుకంటే రెండూ సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి కాబట్టి. పంచభూతములలో నాలుగింటినే వాడారు తీసుకొచ్చి, కనపడకుండా అంటే పైకి తెలియదు, స్పష్టంగా నాలుగు భూతములను వాడారన్న మాట తెలియదు. తెలియకపోయినా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లిదయం త్యాపో నశోషయతి మారుత. ఆ ఆత్మ నీవై ఉన్నావు, ఆ ఆత్మయే నీ ఎందున్నది. నీ ఎందుండడం కాదు, అసలు యథార్థమునకు ఆత్మ ఉండి అది తొడుక్కుంటోంది దేహాల్ని. మనం బట్టలు తొడుక్కున్నట్టే, నిన్నను మీరు విన్నారుగా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటోంది ఆత్మ, అది కట్టుకున్న బట్టల్లాంటివి. ఈ ఆత్మ కాలమునందు పోదు, శరీరము కాలమునందు ఉండదు. ఈ రెండిటికి ఉండేటటువంటి వైరుధ్యం అది. కాలమునందు ఉండు ఉండు అని పట్టుకున్నా ఉండనిది శరీరం, కాలమునందు వెళ్ళిపో వెళ్ళిపోని మీరు అన్నా వెళ్ళనిది ఆత్మ. కాలాతీతమై ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మయే మనమందరం అయ్యున్నాం. కానీ అజ్ఞానం ఎక్కడొచ్చింది అంటే మనము దేహము అనుకోవడం వల్ల వచ్చింది. కానీ ఏమండి, ఆత్మ అలా ఉంటుంది అంటున్నారు కదా, నయనం చిందంతి శస్త్రాన్ని, అది దేనికి కాల్చబడదు, తడపబడదు, కొట్టబడదు అంటున్నారు కదా, ఇది ఎలా సంభవం? నేను దీని గురించి ఇప్పుడు విశేషమైన ప్రసంగం చేసే అవకాశం లేదు, కానీ యథార్థానికి ఈ ఒక్క శ్లోకం అర్థమయ్యేట్టు చెప్పడానికి దీనికి పడుతుంది ఒక 15 రోజులు. కానీ మీతో నేను సూక్ష్మంగా ఒక విషయం మనవి చేస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఒక కర్ర ఏం చేస్తుందో కర్ర యొక్క నీడ అదే చేస్తుందని మీరు ఊహించకూడదు. నేను ఏం చేస్తానో నా ప్రతిబింబం అది చేస్తుంది అని మీరు అనకూడదు. ఎందుచేత అంటే నాకు ఉన్న శక్తి వేరు, నా ప్రతిబింబమునకున్న శక్తి వేరు. నేను ఏం చేస్తానో అది చేసినట్లు కనపడుతుంది తప్ప స్వతంత్రముగా చేయగలిగిన శక్తి నా ప్రతిబింబానికి లేదు. రాతి నీడ రాతిలా ఉంటుందేమో కానీ రాయి కొట్టినట్టు రాయి నీడ కొట్టలేదు. కర్రలాగే కర్ర నీడ ఉంటుందేమో కానీ కర్ర కొట్టినట్టు కర్ర నీడ కొట్టలేదు. ఇందువల్ల నేను లేని నాడు నా ప్రతిబింబం లేదు, కర్ర లేని నాడు కర్ర నీడ లేదు, రాయి లేని నాడు రాయి నీడ లేదు. దీని మీద అది ఆధారపడింది, ఆత్మ మీద ఈ పంచభూతములు ఆధారపడ్డాయి. పంచభూతములే జగత్, జాయతే గచ్చతే ఇది జగత్ అంటారు, వచ్చి వెళ్ళిపోయేది. దీన్ని వేదాంతంలో తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక మాట చెప్తే మీరు బాగా తొందరగా పట్టేసుకుంటారు.

పంచభూతములు ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి తప్ప పంచభూతముల వలన ఆత్మ ప్రకాశించట్లేదు. దీన్ని నేను తన్మాత్రలతో సమన్వయం చేశాను అనుకోండి, మీరు వెంటనే పట్టుకుంటారు. పంచభూతములే మనలో సూక్ష్మభూతములుగా శబ్ద స్పర్శ రసరూప గంధములుగా ఉంటాయి. శబ్దము ఆకాశ సంబంధము, అందుకే ఆకాశంలో ప్రయాణం చేస్తాయి శబ్ద తరంగాలు. నేను మాట్లాడిన మాటలు తరంగములుగా ఆకాశమునందు వ్యాప్తి చెంది మీ చెవుల్లోంచి లోపలికి పెడతాయి. కాబట్టి బయట ఆకాశము శబ్దము ప్రతీకగా ఉంటుంది, తన్మాత్ర అంటారు. శబ్ద స్పర్శ, స్పర్శకి చర్మము హేతువు. ఈ స్పర్శ తగలాలి అంటే స్పర్శకి చల్లతనం ఉంటుంది. ఇందులో పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములయందు ఈ పృథివికి చల్లతనంగా ఉండడం, స్పర్శకి శక్తి కలిగి సుఖాన్ని ఇచ్చేటటువంటి స్పృహ ఒకటి ఉంటుంది. అందుకే ముట్టుకుంటే సంతోషం కలగడం, ముట్టుకుంటే చికాకు కలగడం జరుగుతుంటుంది. రస రుచి, రుచి ఇక్కడ నాలుక చెప్తుంది. బయట ఈ రుచి నీటికి సంబంధించినది. పంచభూతములలో నీరే రుచికి కారణం. నీరు అన్నది లేదనుకోండి, అసలు రుచి అన్నది లేదు. వంకాయని వంకాయగా వండండి, మాడి బొగ్గు అవుతుంది. నీళ్లుంటేనే ఉడుకుతుంది. బియ్యాన్ని అన్నం వండండి, నీళ్లు లేనిదే రుచి రాదు. నీరు లేకుండా అన్నం తినండి, అసలు ప్రాణం ఉండదు. కాబట్టి నీటికి రుచికి అవినాభావ సంబంధం. ఈ రుచి పంచభూతములలో ఒకటిగా లోపల ఉంటుంది. ఏది రుచి రూపంలో ఉంటుంది? నీరు. శబ్ద స్పర్శ రస రూప బయట ఉండేటటువంటివన్నీ కనపడాలి అంటే వెలుతురు ఉండాలి. వెలుతురు ఉంటేనే కనపడతాయి. చీకట్లో ఏం కనపడతాయి? ఆ వెలుతురు ఇక్కడ కంటిని ఆశ్రయించి ఉంటుంది, దృష్టి రూపంలో. ఆకాశ, ఆ ఆకాశమే ఇక్కడ నిజానికి ఆత్మరూపంలో ఆవహించి ఉంటుంది. ఈ ఆకాశమే యథార్థమునకు ముక్కలు కాకుండా ఉంటుంది. ఇందులో మీరు చూడండి, ఈ శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదింటిని వేటిని మనం అనుభవిస్తున్నామో, ఈ అనుభవింపబడేటటువంటి ఐదు కూడా నాలో ఉన్నటువంటి ఆత్మ వలన తెలియబడుతున్నాయి తప్ప ఆత్మ లేకపోతే అది తెలియబడేది కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేసుకుంటే మీకు అందిపోతుంది. నీరుంది, ఆత్మ లేదు. దానికి రుచి ఉంది అని గ్రహించేది ఏదైనా ఉంటుందా? ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తోంది, అలాగే ఆత్మ ఉంది కాబట్టి పృథివీ ప్రకాశిస్తోంది, ఆత్మ ఉంది కాబట్టి వాయువు ప్రకాశిస్తోంది, ఆత్మ ఉంది కాబట్టి నీరు ప్రకాశిస్తోంది. ఆత్మ లేనినాడు ఇవన్నీ అసత్, ఆత్మ ఉన్ననాడు ఆత్మ చేత ఇవి ప్రకాశిస్తుంటాయి. ఇదే విశ్వందర్పణ దృశ్యమానదగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. కాబట్టి యథార్థమునకు ఇవన్నీ ఆత్మ వలన ప్రకాశిస్తున్నాయి. ఆత్మ వలన ప్రకాశించేవి ఆత్మని ఎలా పాడు చేస్తాయి? దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి. అది లేనినాడు వాటికి ప్రకాశం లేదు. లేనప్పుడు ఇవి ఎలా ఆత్మని పాడు చేయగలిగినవి ఉంటాయి? అవి పాడు చేయలేవు. కానీ ఆత్మ లేకపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఉంటుంది ఆత్మ. ఆ ఆత్మ చేత ప్రకాశింపబడుతూ ఈ అసద్వస్తువులన్నీ సద్వస్తువుల్లా కనపడుతుంటాయి. అందుకే నయనం చిందంతి శస్త్రాణి, ఈ పంచభూతములు కలిసినా కూడా అసలు ఆత్మని ఏమీ చెయ్యలేవు, అది ఎప్పుడు ఉంటుంది. ఈ శ్లోకాన్ని చెప్పడంలో మీరు ఒక పెద్ద మర్మాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆది ఉన్నది దేనికి, అనాది అయినది ఏది? ఆది అంటే మొదలు, అనాది మొదలు లేనిది. ఆత్మ ఎప్పుడు ఉన్నది అంటే దానికి మొదలుందా? మొదలుంటే దానికి అనాది ఎందుకు అవుతుంది? ఎప్పుడు ఉన్నది ఎందుకు అవుతుంది? దానికి కూడా ఎప్పుడు ఆత్మ ఉండడం ప్రారంభమైతే ఈ శరీరంలాగే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆత్మకి ఆది లేదు, అనాది. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది, ఉన్నది ఉన్నట్టు ఉన్నది. కానీ ఉన్నదన్నది మనకి ఎరుకలోకి రావట్లేదు. శరీరము ఆది, చేసుకున్న పాప పుణ్యముల వలన శరీరం వస్తోంది. ఇక్కడ నన్ను మీరు ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి చేసుకున్న పాప పుణ్యముల వలన శరీరం వస్తోందని మీరు అంటున్నారు కదా? చేసుకున్న పాప పుణ్యముల వలన శరీరం వస్తే అసలు మొట్టమొదట శరీరం వచ్చినప్పుడు ఏ పాప పుణ్యాల వల్ల వచ్చింది? అప్పుడు పాప పుణ్యాలు చేయడానికి మొదటి శరీరం ఎలా వచ్చింది? దానికి ముందు పాప పుణ్యాలు ఎవరు చేశారు?

అంటే నేనంటాను అది మాయ వలన వచ్చింది. ఇప్పుడు ఆ మాయ వలన ఎలా వచ్చిందని మీరు అడిగారనుకోండి, నేను ఓ మాట చెప్తాను, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటని అడుగుతాను. మంచిదే, అంటే ఉన్న సమయాన్ని బట్టి ఏది పక్కన పెట్టాలి, ఏది తెలుసుకోవాలి అన్నది చెప్పేవాడికి తెలిసి ఉండాలి, వినేవాడికి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను వలలో పడ్డాను, ఇప్పుడు ఆ వలలోంచి నేను బయటపడాలి. నేను వలలో ఎన్ని గంటలకు పడ్డాను, ఎప్పుడు పడ్డాను, ఎలా పడ్డాను, ఇది ఆలోచించడం ప్రధానమా, వలలోంచి నేను ఎలా బయటపడతానని ఆలోచించడం ప్రధానమా? మీకు రెండో ఉదాహరణ చెప్తాను. నేను ఎన్నడూ చూడలేదు, మా పెద్దనాన్నగారు అమ్మాయి హైదరాబాద్లో ఉంది. మా నాన్నగారు అన్నారు, రే పెద్దనాన్నగారు అమ్మాయి ఉంది, నువ్వు వెళుతున్నప్పుడు ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళి, ఈ తేనె పట్టుకెళ్ళి, ఈ మా మీ బావకో పంచ ఉత్తరీయం, మీ అక్కకో చీర జాకెట్టు బట్ట పసుపు కుంకాలు, ఈ సంచి పట్టుకెళ్ళి హైదరాబాద్ వెళుతున్నావుగా అక్కకి ఇచ్చేసేయి, ఫలానా చోట ఉంటుంది అక్క, ఆ వీధిలోకి వెళ్ళి అడుగు అన్నారు. నేనేం చేశానంటే ఆ వీధిలోకి వెళ్ళి వెతుక్కుంటుంటే ఒక ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి, చాగంటి కోటేశ్వరరావు మీరే కదండి, టీవీలో కనపడుతూ ఉంటారు కదా అన్నారు. అవును నేనేనమ్మా, ఏమిటి ఇలా తిరుగుతున్నారు అన్నారు. ఏం లేదమ్మా, ఇక్కడ సుందరి అన్న పేరుతో మా అక్క ఒక ఆవిడ ఉండాలి, మా నాన్నగారు ఆవిడకి అందజేయమన్నారమ్మా, అందుకుని వచ్చాను, ఆవిడ ఎక్కడుంటారో అని వెతుకుతున్నాను, ఈ సందులోనే ఎక్కడో ఉంటారన్నారు. అయ్యయ్యో సుందరి కోసం, ఒరే కోటి మర్చిపోయావా, నేనేం రా సుందరి నీ అంది ఆవిడ. అక్క నువ్వా అన్నాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, మా అక్కకి ఇవన్నీ ఇచ్చేసో నమస్కారం పెట్టాను. మా అక్క అంది, ఇన్నాళ్ళకు వచ్చావు, అసలు నీకు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు వచ్చింది లేదు మా ఇంటికి, రెండు రోజులు ఉండండి. రెండు రోజులు ఉన్నాను, రెండు రోజులు ఉన్న తర్వాత రోజు మా అక్కకి రాత్రి కాళ్ళు పడుతున్నాను, చక్కగా మా అక్క దగ్గర కూర్చోబెట్టుకుంటోంది, కబుర్లు చెప్తోంది, వింటున్నాను, అన్నీ చేశాను, చక్కటి భోజనం పెడుతోంది, తింటున్నాను, అన్నీ అయిపోయింది, అక్క వెళ్ళిపోతానన్నాను. సరే ఇంకొక రోజు ఉండి వెడుదు కానీ విరా అంది. ఎందుకో మా అక్కతో కలిసి రైతు బజార్కి వెళ్ళాను. వెళితే ఆ రైతు బజార్లో ఒక ఆవిడ కనబడి, నీ పేరు కోటేశ్వరరావు కదరా అంది. ఏంటి కోటేశ్వరరావు గారు కదా అంటారు కానీ కోటేశ్వరరావు కదురా అని ఎవరు అందరుగా, ఇది కోటేశ్వరరావు కదురా, కోటేశ్వరరావు కదురా నీ పేరు అందేమిటని. అవునమ్మా మీరెవరన్నాను. ఊరినీ అసాధ్యం కూలిపోను, నన్నే గుర్తుపట్టలేదరా, నేను రా సుందరక్కని, నేనే రా మీ సుందరక్కని. నేను అదేంటే కోటిగాడు వస్తున్నాడు, కోటిగాడు వస్తున్నాడు అని మీ నాన్న ఉత్తరం రాశాడు, ఇంకా రాలేదేమిటని చూస్తున్నాను. నువ్వా ఎప్పుడొచ్చావురా, అసలు ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఇక్కడంది. నేను ఇలా తిరిగి, ఈవిడ కదా సుందరక్క అన్నాను. ఆవిడంది, నాకు ఎప్పటి నుంచో కోరిక కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలు విని రెండు రోజులు మీ మా ఇంట్లో అట్టె పెట్టుకుని భోజనం పెట్టాలని అవకాశం దొరికింది కదా అని నేనే మీ సుందరక్కనన్నాను. మీరు రెండు రోజులు మా ఇంట్లో ఉన్నారు, మీరు చెప్పిన మాటకు పై మాట ఓడి చెప్పాను, కింద మాట ఓడి చెప్పాను, సంతోషంగా మీతో రెండు రోజులు గడిపేశాను నేను అక్కనే అనుకోండి అంది. ఇప్పుడు మీరు నాతో ఒకటి చెప్పండి, నేను మా అక్కే అనుకుని గడిపినటువంటి మధుర క్షణాలన్నీ నిజాలా అబద్ధాలా? అన్నీ అబద్ధాలే. మా అక్క అయితే కదా ఆవిడ అక్కలా అనిపించింది, కానీ అక్క మాత్రం కాదు. అసలు అక్క తెలిసిన తర్వాత ఇవ్వడానికి చేరాలేదు, బావకి ఇవ్వడానికి పంచా ఉత్తరీయము లేవు, అయినా ఆవిడే అక్క కదూ. సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్నది మనసుతో కాబట్టి మనస్సే నిజమైంది అనుకోవడం ఎటువంటిదంటే, అసలు అక్క ఆత్మని విడిచిపెట్టి దొంగక్కని పట్టుకుని అక్కను కురిపించుకున్నటువంటి మధుర క్షణాలు లాంటివి. ఇందులోంచి బయటికి వచ్చి నిజమైన అక్క తెలిసిందని సంతోషపడాలి తప్ప ఆ అక్క వల్ల సుఖాలు పోయాయని బాధపడకూడదు. అందుకని వలలోంచి ఎంత తొందరగా పడి బయటపడదామని ఆలోచించేవాడిలా, ఆత్మవస్తువు సత్యవస్తువు కాబట్టి దాన్ని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలని మాత్రమే మనం ఆలోచించవలసి ఉంటుంది. అందుకే అది ఆది ఉన్నది, ఏది దేహం, ఆది ఉన్న దేహం ఎప్పుడు ఆది, ఎప్పుడు మొదలైంది అన్న దాని గురించి ఊరికే తల పగలగొట్టుకుని, మొదటి జన్మ ఎప్పుడై ఉంటుందండి, ఎందుకై ఉంటుందండి, జీవుడు ఎందుకై ఉంటాడండి, అసలు ఈ చిత్తము బుద్ధి అహంకారము మనసు ఎప్పుడు ఏర్పడి ఉంటాయండి, మాయ ఎప్పుడు మొదలై ఉంటుందండి అని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసే కన్నా, ఆది ఉన్నది అంటే అంతమున్నది, అనాది అయినది అంటే అంతము లేనిది, అంతము లేనిది ఏదో అది నువ్వై ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటే నువ్వు అంతము లేని వాడివై ఈశ్వరుడివై నిలబడిపోతావు. ఆది అయిన దాన్ని పట్టుకుని కూర్చుంటే అంతమున్నది కాబట్టి ఎప్పుడు పడుతుంటుంది వస్తుంటుంది, పడుతుంటుంది వస్తుంటుంది, ఏమిటి ఉపయోగం దానివల్ల నీకు? వేదాంతమనందు సాధనకు అది మార్గం కాదు. వేదాంతమనందు సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడే కాదు, వేదాంతమనందు పరీక్ష ఒక్కటే, ఏది ఆది ఏది అనాది, ఈ రెండు మీరు ఎప్పుడూ ప్రశ్న వేస్తుండాలి వేదాంతంలో.

ఏది అనాదియో అదొక్కటే మీరు బుద్ధి చేత తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు సాధన దారి కొరకు చెయ్యాలి. ఏది నిరంతరము పడిలేస్తూ ఉంటుందో దాని గురించి మీరు ఎంతో నేర్చుకున్నారు, ఏమిటి ప్రయోజనం? ఇదిగో దొంగక్కతో గడిపినటువంటి క్షణాలు ఎలా ఉంటాయో, మళ్లీ మారిపోయి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చిపోయే దాని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కూడా అక్కడికే పరిమితమైపోతుంది. కాబట్టి ఏది అనాదియో అది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్నది అక్కడే ఉన్నది, అనాదిని తెలుసుకోవడానికేం లేదు, ఉన్నది అదే, ఉన్న అదే ఉన్నది అని తెలియబట్టం లేదు. వచ్చిన సమస్య అంతా అదే, మన ఇంట్లో ఉన్నటువంటి గొప్ప బంగారు పాత్ర, కానీ వచ్చిన సమస్య అంతా ఏమిటంటే అది మట్టిలో పడిపోయి ఉండిపోయింది. మట్టిలో పడిపోయి ఉండిపోయిన కారణం చేత ఇదే బంగారు పాత్ర అని గుర్తించడానికి వీలు లేని స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇది బంగారు పాత్ర అని మీకే నమ్మకం కలగాలి. ఎలా, ఏం చేస్తారు? ఆ బంగారు పాత్రని పట్టుకొచ్చి ఓ దగ్గర కూర్చుని కాస్త చింతపండు, కాస్త కొబ్బరి పీచు, కొద్దిగా మెత్తటి ఇసుక పట్టుకొచ్చి, ఇప్పుడు కొద్దిగా ఇసుక చల్లి కాసి నీళ్లు చల్లి తడి మీద ఇసుక అంటుకున్నాక కొబ్బరి పీచుతో రుద్ది, మళ్ళీ గరుకు ఇసుక అయితే బంగారం తినేస్తుంది కాబట్టి మెత్తటి ఇసుకతో తోమి కాస్త చింతపండు పెట్టి తోముతారు. ఇప్పుడు మీరు వాడిన ఇసుక, మీరు వాడినటువంటి కొబ్బరి పీచు, మీరు వాడినటువంటి కొత్త చింతపండు మళ్ళీ మీరు వాడుకోవడానికి పనికొస్తాయా? పనికిరావు.

0: விஷ்ணு எஃப்எம் 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు.

0: అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికీ ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు. కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. 1 లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని 1/2 గంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో 1/2 గంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యం

0: అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.
2: Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, 2 Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, 50% Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ.

0: డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: కాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మీకు చెప్పడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి వారికి 30 ఏళ్లు దాటిన తర్వాత త్వరగా పొట్ట పెరుగుతూ ఉంటుంది. పొట్ట రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి దానిని తగ్గించుకోవాలని కూడా అనుకుంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఆ శ్రద్ధ చేస్తుంటారు. దీని ఫలితమే అంధవికారం ప్లస్ అనారోగ్యం. మరి ఈ ప్రాబ్లం ని అధిగమించాలంటే ఎలా అనే విషయాల్ని ఇవాళ్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఉదర భాగంలోని మెత్తని కండరాల భాగాలు ముందుకు పొడుచుకుని వచ్చి చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఉదర భాగంలోని ఉండే కండరాలను 3 రకాలుగా విభజించవచ్చు. అవి అప్పర్ అబ్డామినల్, లోయర్ అబ్డామినల్, ఆబ్లిక్ అబ్డామినల్. ఈ భాగాలకు తగ్గ విధంగా వ్యాయామ ప్రక్రియలు నిర్వహించడం వల్ల ఉదర భాగం చక్కగా ఒక షేప్ లో ఉంటుంది. అంతేకాకుండా వీపు భాగానికి కూడా అవసరమైన వ్యాయామం లభిస్తుంది. వెన్నుముక కూడా శక్తివంతమవుతుంది. సో లిజనర్స్, మరి ఇప్పటి వరకు వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే లోపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు. 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
1: ఫోన్ 0881622354. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిజనర్స్, మరి వ్యాయామాలు అనేవి చాలా రకాలే ఉంటాయి. మరి అవి ఎలా చేయాలి, అవి చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి మరి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఫుట్ స్ట్రెస్ వ్యాయామం. ముందుగా గోడకు అభిముఖంగా మోకాళ్లను వంచి కూర్చొని పాదాలను గోడకు ఆనించాలి. మోచేతులను ఛాతి పై భాగంలో వ్యతిరేక దిశలో, అంటే కుడి చేతిని ఛాతి ఎడమవైపు, ఎడమ చేతిని ఛాతి కుడివైపు ఆనించి భుజాలను తాకేలా పట్టుకోవాలి. గాలిని నోటి ద్వారా పీల్చాలి. అలా చేరే సమయానికి ముందు నడుము భూమిని తాకేలా 1 సెకండ్ కాలం ఉదర కండరాలను బిగబట్టి ఉంచాలి. ప్రారంభ దశ స్థానానికి చేరుకున్నాక గాలి పీల్చుకోవాలి. ఉండగలిగినంతసేపు ఉండి నిదానంగా యథాస్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల ఉదరంపై భాగంలోని కండర సముదాయాలను పటిష్టపరిచేదిగా చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ వ్యాయామం చేయడం చాలా మందికి మంచి ఫలితాలను ఇస్తుంది. లిజనర్స్, మరి ఇప్పటి వరకు ఫుట్ స్ట్రెస్ వ్యాయామం గురించి తెలుసుకున్నాం కదా, మరి నెక్స్ట్ తెలుసుకునే వ్యాయామం పేరు కర్ట్ అప్ వ్యాయామం. ఈ వ్యాయామాన్ని ఉదరం పై భాగంలోని కండర సముదాయాలకు సంబంధించినగా చెప్పవచ్చు. ముందుగా వీపు భాగం భూమిని తాకే విధంగా నేల మీద పడుకుని మోకాళ్లను వంచి 2 చేతులు విడివిడిగా మోకాళ్ల మీద ఆనించి ఊపిరిని బాగా పీల్చి తల భాగం భుజాలను మెల్లగా మోకాలు దిశగా పైకి లేపాలి. ఉండగలిగినంతసేపు ఉండి త్వరగా మామూలు స్థానానికి వచ్చి పీల్చిన గాలిని మెల్లగా వదిలిపెట్టాలి. ప్రతిరోజు ఈ వ్యాయామం సమయాన్ని కొద్దిగా పెంచుతూ పోవాలి. మరి నెక్స్ట్ తెలుసుకునే వ్యాయామం పేరు ఆల్టర్నేట్ క్రంచ్ వ్యాయామం. నేల మీద వెలికిల్లా పడుకుని వీపు భాగాన్ని భూమికి ఆనించాలి. మోకాళ్లను వంచి ఛాతిని తాకేలా మీదకు చేర్చాలి. 2 అరచేతులను తల వెనుక పెట్టి బిగించి ఉంచాలి. అదే సమయంలో మోచేయి ముందుకు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత గాలిని బాగా ఊపిరి తీసుకోవాలి. గాలిని బయటికి వదులుతూ ఉదరం పై భాగాన్ని పైకి లేపి కుడి మోకాలను ఎడంవైపు, ఎడమ మోకాలను కుడివైపు ఆనించాలి. రోజు ఈ విధంగా 10 సార్లు చేయడానికి ప్రయత్నించాలి. సో లిజనర్స్, మరి ఇప్పటి వరకు ఫుట్ స్ట్రెస్ వ్యాయామం, కర్డ్ అప్ వ్యాయామం, ఆల్టర్నేట్ క్రంచ్ వ్యాయామం గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లెగ్ స్ట్రెస్ వ్యాయామం. ఈ ప్రక్రియలో ఒక కాలు తర్వాత మరో కాలును ముందుకు సాగదీయాలి. ఇది ఉదర భాగానికి సంబంధించిన అన్ని కండరాలకు పనికొచ్చేలా ఉంటుంది. వీపు భాగం భూమిని తాకేలా వెలకిల్లా పడుకుని కుడి మోకాలు భాగాన్ని మడిచి కాలు చేతిని తాకేలా చేసి తర్వాత బాగా సాగదీస్తూ యథాస్థానానికి చేర్చాలి. తర్వాత ఎడమ కాలితో అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు తల, భుజాలు, కాలి మడమలు భూమి నుంచి కొంచెంగా పైకి లేపాలి. శ్వాస వ్యాయామం కొనసాగిస్తూ ఉండాలి. రీచ్ అప్ వ్యాయామం. ఈ వ్యాయామం ఉదర భాగంలోని కండరాలకు ఎంతో మేలు చేస్తుంది. శరీరం వీపు భాగాన్ని బాగా భూమికి ఆనించి వెలకిల్లా నిటారుగా పడుకుని అరచేతులను వంచి మోకాళ్లపై ఆనించి ఉంచాలి. బాగా శ్వాస తీసుకుని అలాగే కాళ్ళు చేతులను పైకి లేపి కాళ్లను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మెల్లగా ప్రారంభ దశ స్థానానికి చేరుకుని నోటి ద్వారా పీల్చిన గాలిని నిదానంగా విడుదల చేస్తూ రిలాక్స్ కావాలి. ఇవి చాలా తేలికపాటి వ్యాయామాలు అనిపించినా ఉదర భాగంలోని కండరాలను నిరంతరం పటుత్వంగా ఉంచుతూ పొట్టను పెరగకుండా అరికడతాయి. యవ్వనం నుండే ఈ వ్యాయామాన్ని కొనసాగిస్తుంటే పొట్ట హద్దులు మీరి పెరిగే అవకాశమైతే

ఉండదు. పొట్ట పెరుగుతున్న వారు క్రమం తప్పకుండా పైన పేర్కొన్న వ్యాయామాలను శ్రద్ధతో చేస్తుంటే 2 వారాల నుండే చక్కని మార్పు కనబడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, అరుగుదల లోపం వంటి సమస్యలైతే ఉండవు. వ్యాయామాన్ని మాత్రం పూర్తిగా ఆపేయకూడదు, లిమిట్ గా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. దీని గురించి డబ్బులు ఖర్చు పెట్టి శ్రమపడి జిమ్లకు వెళ్లాల్సిన పని అయితే లేదండి. 6 బయటనే చేయాలని కూడా నియమమేమీ లేదు. ఉదయాన్నే ఇంట్లో కొంత సమయాన్ని కేటాయించి చేసుకోవచ్చు. 6 బయట ప్రకృతి వాతావరణంలో చేయగలిగే వీలుంటే మరీ మంచిది. అదనంగా కొన్ని మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్వాస వ్యాయామం వలన గుండె ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ వలన ఆరోగ్యవంతం అవుతాయి. రక్త ప్రసరణ బాగుంటుంది. శరీరంలోని చెడు పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో విసర్జించబడతాయి. ఉదయం సూర్యకిరణాల ప్రభావం వలన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్ డి పుష్కలంగా లభించి ఇతర విటమిన్లు పంట పట్టడానికి ఇది ఎంతో ప్రయోజనకారి అవుతుంది. పొట్ట పెరుగుదల విషయంలో మగవాళ్లు అంత శ్రద్ధ చూపకపోయినా పెళ్లైన స్త్రీలు మాత్రం తప్పకుండా తగిన శ్రద్ధ వహించడం చాలా అవసరం. మగవాళ్లకన్నా ఆడవాళ్లకే త్వరగా శరీరం లావవ్వడం, పొట్ట నడుము పక్కల ముడతలు పెరగడం ఉంటుంది. ఇది వారిలోని ఆకర్షణకు ప్రథమ మరియు ప్రధాన అవరోధాలు. సో లిజనర్స్, ఇదండి మరి పొట్ట పెరగకుండా ఉండాలంటే చేయవలసిన వ్యాయామాల గురించి. ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కొన్ని మంచి విషయాలైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి తిరిగి వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. వినండి మరి వింటూనే ఉండండి. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు. ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISD టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం అభినయ గేయాలు మూడవ భాగం వింటారు.
1: పిల్లలు, అభినయ గేయాలంటే మీకు ఇష్టమేగా? నాకు తెలుసు, మీరంతా అప్పుడే ఆటలు పాటల కోసం సిద్ధమైపోతున్నారని. మరి ఆలస్యం దీనికి, వెంటనే మొదలు పెట్టేద్దాం. ముందుగా మీకు నేను ఆ గేయాన్ని వినిపిస్తాను, వినండి మరి.

బ్రహ్మాండంగా పాడారర్రా. ఒకటికి ఒకటి కలిపితే రెండవుతుంది. ఇది చిన్న కుడికన్నమాట. దీన్నే ఒకటి ఒకటి రెండు అనే గేయంగా నేర్చుకుందామా?

పిల్లలు, మనం నేర్చుకున్న గేయం ద్వారా ఒకటికి ఒకటి కలిపితే రెండు అంటూ కూడిక నేర్చుకున్నాం కదా. ఇప్పుడు తీసివేతను కూడా ఇంకో గేయం ద్వారా నేర్చుకుందాం. ఆ గేయాన్ని ఇప్పుడు వినిపిస్తాను, వినండి.

0: బావుంది కదా చిలకల తీసివేత గేయం. ఇందులో ఒక్కటి కూడా లేకపోతే మిగిలింది ఏమీ లేదు, అదే సున్నాగా చెప్తామని పిల్లలు మీరు బాగా తెలుసుకున్నారుగా. ఆడుతూ పాడుతూ చిన్ని చిన్ని అభినయ గేయాల ద్వారా చిన్నపిల్లల్లో చదువుపై ఆసక్తిని కలిగించవచ్చు. ఆడించి పాడించడం ద్వారా ఎన్నో విషయాల్ని బోధించవచ్చు. వారికి శారీరక వ్యాయామాన్ని కూడా పెంపొందించవచ్చు.
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం అభినయ గేయాలు 3వ భాగం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం అభినయ గేయాలు 4వ భాగం వింటారు.
0: పిల్లలు, మీకు కథలంటే ఇష్టం కదూ, అలాగే ఆటలన్నా పాటలన్నా కూడా మీరు ఎంతో ఇష్టపడతారు. అందుకే మీకోసం కొన్ని కథాగేయాలు అభినయ గేయాలు తీసుకొచ్చాను. దాన్ని మనం ఎంచక్కా ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. మరి ఆడుతూ పాడుకునే ఆ గేయంలోని కథ ఏంటబ్బా అనుకుంటున్నారా? అయితే వినిపించనా? తప్పకుండా వినిపిస్తాను, వినండి.

0: బావుంది కదా, బుద్ధి వచ్చిన బుజ్జిమేక కథ. మరి మీరు నేర్చుకుంటారా?
1: అలాగే నేర్చుకుంటాం.
0: మాస్టర్తో పిల్లలు కలిసి పాడిన పాట వినిపిస్తాను, వినండి.

చిన్నపాలు డాక్టర్కి ఇస్తే యజమానికి ఏమి ఇస్తావు? గడ్డి తినక ఒక పూట పస్తుండి తీరుస్తా.

0: బాగా పాడారర్రా. మీకు భుజిమేక గేయం వచ్చింది కదా, ఇప్పుడు మీకు నేను చెప్పే గేయం రుచుల గురించి. రుచులు అంటే తెలుసా? గుడ్, బాగా చెప్పారు. మొత్తం రుచులు 6. మీరు 3 చెప్పారు, మిగతావి ఉప్పు, చేదు, వగరు. ఈ 6 రుచుల్ని మనం షడ్రుచులు అని అంటాం. ఉగాది పండుగ రోజున మనం తినే ఉగాది పచ్చడిలో ఈ 6 రుచులు ఉంటాయి, తెలుసా? మరి ఈ 6 రుచులు మనకి వేటిల్లో దొరుకుతాయో వినండి, సరేనా?
1: సరేనా.

0: విన్నారుగా మేలైన గేయాన్ని. మీకోసం ఈ గేయాలన్నీ ఏరికోరి తీసుకొచ్చాను. మరొకసారి మరికొన్ని గేయాల్ని విందాం. ఈ గేయాలన్నీ వినడమే కాదు, మీరు పాడడానికి ప్రయత్నించాలి, బాగా పాడాలి, సరేనా?
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం అభినయ గేయాలు 3వ భాగం మరియు 4వ భాగాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును.

0: సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వెనెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది.
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలీదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉన్ని రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: నేల తల్లి ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతున్నా, వినబడుతుందా?

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 7796 23 7295.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టారు.

0: చేయబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 08161622345.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISD టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

కథానిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చివరి మజిలి కథను వింటారు. భర్త రిటైర్మెంట్ దగ్గరకొచ్చేసరికి శకుంతలకి దిగులు ఎక్కువైంది. కొన్ని రోజుల క్రితమే భర్త చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి. అప్పటినుంచి ఆమెకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఎంతొస్తుంది అని అడిగింది లక్ష్మణ్ణి. 1500 వస్తుందేమో అన్నాడు లక్ష్మణ్. ఆమె గుండె గుబేలమంది. అంతేనా అంది. అవునే, నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదుగా, కార్పొరేషన్లో ఉద్యోగం. మాకు పెన్షన్ నా మాత్రం, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అని వస్తుంది. 1000 వస్తున్నప్పుడే సంసారం అంతంత మాత్రంగా నడుస్తుంది. ఇక 100లతో ఎట్లా బతికేది, దిగులుగా అంది. రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీతో బతకాలి అన్నాడు. అయితే ఆ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు శకుంతలకి. 4 పిల్లలకు ఆ వచ్చే డబ్బు మీద కన్నుంది. పెద్ద కొడుకు నరసింహరావు అడిగేశాడు కూడా, అమ్మా ఎంతకాలం లారీ డ్రైవర్గా పనిచేయను, వచ్చే జీతం ఖర్చులకే సరిపోవడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చదువులకు చాలా డబ్బు అవసరం అవుతోంది. నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో సొంత లారీ కొనుక్కుందాం అనుకుంటున్నా. అప్పుడంతా లాభమే కదా, నాన్న నువ్వు కూడా నా దగ్గరే ఉండొచ్చు, ఏమంటావు అని అన్నాడు. నేనేమంటాను, ఇంకా టైం ఉందిగా, నాన్నతో మాట్లాడదాంలే అన్నది శకుంతల. ఆమెకు ఆ లారీ వ్యాపారం మీద నమ్మకం లేదు. అది అందరికీ కలిసిరాదు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కిరాయిల డబ్బు కళ్ళబడుతుంటే అంతా మనదే అని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు పెంచుకుంటారు. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. లారీ వ్యాపారంలో నష్టపోయిన కుటుంబాలు ఆమెకు చాలా తెలుసు. 2 శివరావు కూడా టెండర్ పెట్టాడు. అమ్మా నాన్నకు రిటైర్ అయిన తర్వాత డబ్బు వస్తుందిగా, అది నాకివ్వమను, కాంట్రాక్ట్లు మొదలు పెడతాను, చాలా లాభాలొస్తాయి అని అన్నాడు. శివరావు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వాడికి సొంత వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టడం ఏమిటో అని శకుంతలకు అసహనంగా ఉంది. ఆ కంపెనీ పెద్దదే, పేరున్నదే, జీతం బానే వస్తుంది, ఒక ఫ్లాట్ కొనుక్కుని ఉంటున్నాడు కూడా. ముందు రిటైర్మెంట్ కానీ, డబ్బు చేతికొచ్చేసరికి 6-7 పడుతుంది, అప్పుడు చూద్దాంలే అంది కొడుకుతో. ఇక పెద్ద కూతురు రామలక్ష్మి ఏం అడుగుద్దో అని శకుంతలకు లోపల భయంగా ఉంది. వనవరాలు శ్రావణి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది. క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వస్తే సరి, లేకపోతే అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తానంటోంది అంటూ ఆ సంగతి తన చెవిన వేసింది రామలక్ష్మి. కనీసం 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందట. ఆ పిల్లకు జాబ్ రాకపోతే కూతురొచ్చి తమ మీద పడుతుంది. నాన్నకు డబ్బులొచ్చాయిగా, బ్యాంకులో వేస్తే ఏం వడ్డీ వస్తుంది, నా కూతురికి అప్పుగా ఇవ్వండి, తర్వాత 1 లక్ష సంపాదిస్తుంది అనడం ఖాయం. ఇక చిన్న కూతురు ఆలోచన ఏమిటో తెలియదు. పిల్లల మనసులో మెదులుతున్న ఆలోచనలు ఎప్పటికప్పుడు భర్తతో చెప్తూ ఉపశమనం పొందుతోంది శకుంతల. ఎప్పటి సంగతో కదా.

చూద్దాంలే అంటున్నాడు లక్ష్మణ్. అతనికి మనసులో ఆందోళనగానే ఉంది. చేతిలో ఉన్న డబ్బు పిల్లలకిచ్చి పంచలో పడి అవమానాల పాలవుతున్న తల్లిదండ్రుల కథలు అతనికి ఎన్నో తెలుసు. తనకు అదే గతి పట్టదన్న నమ్మకం ఏముంది? ఎవరో అన్నట్టుగా భూమిని బంగారం పరిపాలిస్తుందట. డబ్బుంటేనే విలువ, లేకపోతే పనికి మారిన విధవ. ఆ సంగతి తెలిసిన డబ్బు విషయంలో మోసపోతూ కష్టాలు పడుతూనే ఉంటాడు అమాయక చక్రవర్తి. లక్ష్మణ్ ఆ రోజు రిటైర్ అయ్యాడు. ఆ సందర్భంలో అతనికి శాలువా కప్పి పూలదండ వేసి మెమోంటో ఇచ్చి కార్లు ఇంటికి పంపారు ఆఫీస్ వాళ్లు. అది ఆఖరి మర్యాద. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్లతో, మనవలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరికీ ఎంతో ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉన్నారు. ఇక రాత్రి డిన్నర్ చేస్తున్న వంటకాలతో ఆ వీధంతా కూడా గుమగుమలాడిపోతోంది. లక్ష్మణ్ కుటుంబంతో పాటు ఊళ్ళో ఉన్న వియ్యంకులు, వియ్యప్రాళ్లు కూడా ఆనందం పంచుకుంటూ కబుర్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు. చాలా అరుదైన జీవితంలో ఒకేసారి వచ్చే పదవీ విరమణ సందర్భం అది. ఆత్మీయులంతా ఒక్కచోట కలవడం అందరికీ అరుదుగా దొరికే సమయం. ఇంతలో ఇంటి ముందు కారాగింది. లక్ష్మణ్ చిన్ననాటి స్నేహితుడు రాజారావు కారు దిగాడు. రారా రాజా, రా రాజా అంటూ లక్ష్మణ్ ఎదురు వెళ్లాడు. అంకుల్ రండి అని పిల్లలు కూడా రాజారావుని ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు. అన్నయ్య బాగున్నారా? మా ఇంటివైపు రావడమే లేదు అని శకుంతల పలకరించింది. ఏం రావడమమ్మా, ఎన్నిసార్లు కలిశాను వీణ్ణి, సిగ్గులేదు మీ ఆయనకి? సీరియస్గా అన్నాడు రాజారావు. బిందెడు నీళ్లలో ఒక విషపు చుక్క పడినట్లు అక్కడ వాతావరణం అంతా కూడా కలుషితమైపోయింది. అక్కడున్న అందరిలో ఆనందం ఆవిరైపోయింది. అందరిలో ఆందోళన మొదలైంది. ఏమైందన్నయ్యా అంది శకుంతల నిర్ఘాంతపోయి. ఏమవ్వాలమ్మా, ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్ళు చేశాడు. ఎట్లా చేశాడో మీకు తెలుసా? ఇద్దరు కొడుకులున్నారు, సంపాదిస్తున్నారు, పెళ్లికి డబ్బెలా అని తండ్రిని అడిగారా? స్నేహితుణ్ణి కదా అని ఆదుకున్నా. ఇవిగో ప్రామిసరీ నోట్లు. ఎందుకు? నాలుగు కీచుకోవడానికి కూడా పనికిరావు. నేను చేసేది ఫైనాన్స్ వ్యాపారం. నాకు పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నేనేం చెప్పేది? వీడు డబ్బు తీసుకోవడమే గాని వడ్డీ కూడా ఇచ్చి ఎరగడు, ఏదేదో సాకులు చెప్తాడు. కూతుళ్ళు పురుటుకొచ్చారని, మనవరాలు పెద్దదైందని, పెళ్ళానికి జబ్బు చేసిందని, ఇలా చాలా ఖర్చయిందని చెప్తుంటాడు. కొడుకుల్ని అడుగుతాడో లేదో తెలీదు. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో బాకీ తీరుస్తానన్నాడు అంటూ ఘాటుగా చెప్పి ప్రామిసరీ నోట్లు శకుంతల చేతిలో పెట్టాడు. గాలివాన విలిసినట్లయింది, కానీ ఎవరికీ సంతోషంగా లేదు. లక్ష్మణ్ అంత అప్పున్నట్లు ఎవరికీ తెలీదు. మనిషి గుంబనంగా ఉంటాడు, అన్ని విషయాలు భార్యకి చెప్పడు, కానీ తన బాధ్యత బాగానే నెరవేర్చాడు అని బంధువులు చెప్పుకుంటారు. ఏ బంధువుని, కొడుకుల్ని డబ్బు అడగకుండా ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. ఇప్పుడే అందరికీ తెలిసింది స్నేహితుడు రాజారావు దగ్గర అప్పు చేశాడని. ఎందుకు చేశావని ఎవరూ నిలదీసే పరిస్థితి లేదు. ఆ రాత్రి డిన్నర్ ఎవరికీ కూడా రుచికరంగా లేదు, చప్పగా ఉంది. తెల్లవారాక ఎటువాళ్లటు వెళ్ళిపోయారు. శకుంతల దిగులుగా ఉంది. 1500తో ఎట్లా బతకడం అని. ఎందుకే వెర్రిముఖమా, దిగులు పడుతున్నావు, తిండికి లేక చచ్చిపోంలే నేనున్నాగా అని నవ్వాడు లక్ష్మణ్. భర్త అంత ధీమాగా ఎట్లా ఉండగలుగుతున్నాడు శకుంతలకు అర్థం కాలేదు. అది కాదు, 1500తో ఎట్లా బతుకుతాం అన్నది. మనకిద్దరు కొడుకులున్నారు, చెరకు 6 నెలలు ఉందాం, మనకు డబ్బెందుకు? 1500 ఎక్కువ, అది కూడా మనవలకి చాక్లెట్లు బిస్కెట్లు కొనివ్వడానికే అన్నాడు లక్ష్మణ్. కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రుల్ని, రోడ్డు మీద కీర్చిన వాళ్ళని, బతికుండగాని శ్మశానంలో తల్లిని వదిలి వెళ్లిన బిట్టల గురించి టీవీల్లో చూసింది. బయటపడని కథలెన్నో ఇటువంటివే. అసలు ఏ ఆస్తి లేదివ్వడానికి? కొడుకులు తమని జీవితాంతం ఆదరిస్తారా? శకుంతల మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. రిటైర్మెంట్ డబ్బొచ్చి వాళ్ళకిచ్చుంటే అది వేరేగా ఉండేది. రూపాయి ఇవ్వడం లేదు మనం. కొడుకు మనవాడైనా కోడలి పరాయిదే, ఎట్లా చూస్తారో మనల్ని అని అనుమానం వ్యక్తం చేసింది భర్త ముందు. ముందే అనుకోవడం ఎందుకు? వెళ్ళి ఉందాం, చూద్దాం, కానీ పెంచి

0: ఈ పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ముసలితనంలో చూడాల్సిన బాధ్యత కొడుకులదే కదా. నేనొక్కడినే కొడుకునైనా మా అమ్మ నాన్నల్ని చివరి వరకు పోషించాను కదా అన్నాడు లక్ష్మణ్. మీ తరం వేరు, ఇప్పుడంతా మారిపోయింది. డబ్బుని బట్టే బంధాలు, ఎన్ని చుట్టంలేదు అంది శకుంతల. ఇద్దరి కొడుకుల దగ్గర చెరొక 6 నెలలు ఉందామని వెళ్లిన లక్ష్మణ్ దంపతులు అనుమానపడినట్లే అయ్యింది. పెద్ద కొడుకు దగ్గర 4 రోజులుండేసరికి గగనం అయ్యింది. అప్పులు చేసి కూతుళ్ళకి పెట్టారని మొగుడు పెళ్ళాం ఇద్దరూ కూడా ముఖం మీదే విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడ ఉండలేక 2వ కొడుకు దగ్గరికి వెళ్లారు. మరి 10 రోజులకే వాళ్ల తత్వం తెలిసింది. తిరిగింటికొచ్చేశారు. లక్ష్మణ్ 6ఇంటికే లేచి స్నానం చేసి టీ తాగి బయలుదేరాడు. నేను రాత్రికే వచ్చేది అన్నాడు. ఎక్కడికి వెళ్లేది అని అంది శకుంతల. ఉద్యోగంలో చేరుతున్నా, 1500తో ఎట్లా గడుస్తుంది మనకి అని నవ్వాడు లక్ష్మణ్. ఏం ఉద్యోగం అంది. రాజారావుకి హోటలుంది కదా, భారత్ కేఫ్, అందులో స్టోర్ కీపర్ ఉద్యోగం. ఇప్పుడు వెళ్ళగాని టిఫిన్, మధ్యాహ్నం భోజనం అక్కడే. రాత్రి కూడా తినచ్చు, కానీ నీకోసం ఇంట్లో తింటా అన్నాడు లక్ష్మణ్. శకుంతలకు సంతోషం కలిగింది. రాజారావు ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు, అవసరంలో ఆదుకున్నాడు అనుకుంది. లక్ష్మణ్ వెళ్లేసరికి రాజారావు హోటల్లోనే ఉన్నాడు. స్నేహితుణ్ణి ఆలింగనం చేసుకుని లోపలకు తీసుకెళ్లాడు. ఇదిగోరా నీ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్, 5 ఏళ్లకు ఫిక్స్డ్ చేయించా. నెలల నీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వడ్డీ జమ అవుతుంది. 15 లక్షలకు నెలల 10,000 వస్తుంది అంటూ సర్టిఫికేట్ లక్ష్మణ్ చేతిలో పెట్టాడు. నువ్వు ఐడియా ఇవ్వబట్టి సరిపోయింది. నీకు బాకీ ఉన్నట్టు దబాయించడంతో అంతా నీరు కారిపోయారు. లేకపోతే డబ్బంతా పంచుకునేవాళ్లు అన్నాడు లక్ష్మణ్ చెమ్మగిలిన కళ్లతో. మనం ఎప్పుడూ గుప్పిటని మూసి ఉంచాలి. లోపల ఏముందో ఎవరికీ తెలియకూడదు. తెరిచామా అయిపోతాం. గుర్తుంచుకో, డిపాజిట్ సంగతి ఎవ్వరికీ చెప్పకు. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది అంటారు. ఈ సర్టిఫికేట్, నీ బ్యాంక్ పాస్బుక్ ఇక్కడే బీరువాలో ఉంచు. హోటల్లో నా బదులు నువ్వే ఓనర్వి. ఇవిగో తాళాలు అంటూ తాళాలు లక్ష్మణ్కిచ్చాడు రాజారావు. మనకు కూడా రాజారావు లాంటి మిత్రుడుంటే బాగుండును అనిపిస్తుంది కదూ. తస్మాత్ జాగ్రత్త. పిల్లలకు ఉగ్గుపాలతో పాటు మానవతా విలువలు కూడా నేర్పుకోవాలి. లేదంటే ఈ కథలోలాగే మన చివరి మజిలీ కూడా రహస్యంగా గడపవలసి వస్తుంది. ఎందుకంటే కరెన్సీకి ఉన్న విలువ కన్నవారికి లేకుండా పోయింది. కాలాన్ని చూసి కన్నీరు కార్చడం మానేసి మన జాగ్రత్తలు మనం ఉండడం నేర్చుకోవాలి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో చివరి మజిలి కథను విన్నారు. తిరిగి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మిమ్మల్ని అలరిస్తుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: Yo!

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
0: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు.

ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు

క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

దేవుడు ఓడు వస్తాడురా తమ్ముడు. ఎప్పుడు? అన్యాయం జరిగినప్పుడు, అక్రమం పెరిగినప్పుడు. అన్యాయం జరిగినప్పుడు, అక్రమం పెరిగినప్పుడు వస్తాడురా. చచ్చినట్టు వస్తాడురా. అందుకే నవ్వుతూ

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఉన్నత చదువులు చదివారామె, ఉద్యోగం కాదు నలుగురికి ఉపాధి కల్పించాలి అని అనుకున్నారు. అందుకు మోక్షమేరి ఎంచుకున్న మార్గం యూనిఫామ్లు కుట్టి అందించడం. ఆ ప్రయత్నం ఆమెను 3 రాష్ట్రాల్లో రాణించేలా చేయడమే కాదండి, పారిశ్రామికవేత్తగాను నిలిపింది. హైదరాబాద్లోని రామంతపూర్ మోక్షమేరిది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక వివాహమైంది. తర్వాత సొంతంగా ఏదైనా చేయాలి అని అనుకున్నారు మేరీ. ఈమె పాఠశాల విద్యాభ్యాసమంతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనే సాగిందట. అందుకే ఆ విద్యార్థులకు సౌకర్యవంతమైన యూనిఫామ్లు కుట్టిస్తే బాగుంటుంది అన్న ఆలోచన తట్టింది. దీంతో 2015లో రామంతపూర్లోనే 2 గదుల రేకుల షెడ్డులో 12 మంది మహిళలతో కృషి గార్మెంట్స్ ను ప్రారంభించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ కింద బ్యాంకు నుంచి 20 లక్షల రుణం తీసుకుని కావలసిన మెషిన్లను కొన్నారు. తొలి ఏడాదే 25 లక్షల టర్న్ ఓవర్ చేశారు. 3వ ఏడాదికి 2 కోట్లకు చేరేసరికి వ్యాపారంపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో గిరిజన, బీసీ గురుగురాలకు కూడా యూనిఫామ్లు అందించాలనుకున్నారు మేరీ. అయితే ఇందుకు టెండర్లు సంధించాలి, ప్రయత్నించి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఇందుకు కావలసిన ముడి సరుకును గుజరాత్, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్రాల నుంచి, కుట్టు కట్టింగ్లకు ప్రత్యేకమైన మిషన్లను బెంగళూరు నుంచి తెప్పించుకున్నారు. నాణ్యత పాటిస్తూ ఆర్డర్లు సకాలంలో పూర్తి చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నారండి. ఆపై వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకి విస్తరించారు మేరీ. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లోని గురుకురాలకు యూనిఫామ్లు, క్రీడా సంస్థలకు దుస్తులను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాపారం 20 కోట్లకు చేరింది. రేకుల షెడ్ స్థానంలో 4 అంతస్తుల భవనాన్ని సమకూర్చుకున్నారు. ఒంటరి మహిళలు పేద యువతులకు ఉపాధి ఇవ్వడంతో పాటు వాళ్ళు ఉండేందుకు వీలుగాను ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆమె దగ్గర 200 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అవార్డుని కూడా అందుకున్నారు. తాజాగా వనస్థలిపురంలోనూ మరో యూనిట్ని ప్రారంభించారు మేరీ. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: விஷ்ணு எஃப்எம் 90.4. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. మరీ రోజు సంగతులేంటో కబుర్లేంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఒక కథనాన్ని కాగితం మీద చదువుతున్నారా లేక స్క్రీన్ మీద చదువుతున్నారా అనే దాన్ని బట్టి దీని సారాన్ని అర్థం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడంలో తేడా ఉంటుందంటే నమ్మగలరా? ఇది పరిశోధనలు చెబుతున్న మాట. దీన్నే స్క్రీన్ ఇన్ఫీరియారిటీ ఎఫెక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఒకే అంశాన్ని కాగితం మీద డిజిటల్ రూపంలో చదివినప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుంది అని అంటున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న అంశాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడతారు. ఫలితంగా చదువులో వెనుకబడే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు న్యూరో సైంటిస్టులు. కాగితపు పేజీల్ని కాకుండా తెరల్ని చూసి చదివినప్పుడు మెదడు సమాచారాన్ని సంగ్రహించే విధానం మారడమే దీనికి కారణం. ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో స్క్రీన్ మీద చదివిన వారికి పరీక్ష పెట్టినప్పుడు పుస్తక రూపంలో చదివిన వాళ్ళు మార్కులు మెరుగుగా సాధించారట. ఈ తేడాకు కారణం స్క్రీన్ ఇన్ఫీరియారిటీ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఒక విషయాన్ని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తెర మీద చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో, గుర్తుపెట్టుకోవడంలో బలహీనంగా ఉండటాన్ని న్యూరోసైన్స్ స్క్రీన్ ఇన్ఫీరియారిటీగా చెబుతుంది. స్క్రీన్ మీద చదివేటప్పుడు మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తుండడంతో అదే పనిగా స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మల్టీటాస్కింగ్ విషయ సంగ్రహణ మీద దుష్ప్రభావం చూపుతుంది. మెంటల్ మ్యాపింగ్ ఏర్పడదు. పుస్తకంలో పేపర్లలో చదివేటప్పుడు అందులో సమాచారం ఉంచిన తీరు, పేజీల్ని తిప్పడం వల్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి పునశ్చరణకు అవసరమైన సమయం మెదడుకు లభిస్తుందట. అర్థం కాకపోతే నెమ్మదిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తూ చదువుతూ ఉంటారు. స్క్రీన్ మీద అలా చదువుకుంటూ వెళ్తారు తప్ప చదివిన దాని గురించి పరిశీలనాత్మకంగా, విశేషాత్మకంగా ఆలోచించరు. ఇక చదివే కొద్దీ మెదడులో కొత్త సర్క్యూట్లు ఏర్పడతాయి. దృశ్య, శ్రవణ, భావోద్వేగాలన్నీ నియంత్రించే ప్రాంతాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందువల్ల కాలక్రమంలో క్లిష్టమైన అంశాలన్నీ అర్థం

చేసుకుంటారు. తెరతో పోల్చితే పుస్తకాలు చదివే వాళ్లలో ఈ కనెక్షన్లు మెరుగ్గా ఏర్పడతాయి. తెర న్యూనత ప్రభావం అన్ని వయసుల వారి మీద ఉన్నప్పటికీ చదువుకునే పిల్లలు యువత మీద ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో దీని ప్రభావం వారి నైపుణ్యాలపైన పడుతుంది. చదివే అలవాటు పిల్లల్లో సృజనాత్మకత, ప్రజ్ఞ, సహానుభూతి అలవడేలా చేస్తుంది. వాళ్ళ జీవితంలో ఆర్థికంగా విజయవంతమయ్యేలా సహాయపడుతుంది. విచక్షణతో వ్యవహరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతుంది. సామాజిక బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. లోతుగా విశేషాత్మకంగా చదివినప్పుడే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో భౌతిక రూపంలో పుస్తకాలుంటే పిల్లలు వాటిని చదవడం అలవాటు చేసుకుంటారు. తద్వారా గ్రాహక శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. పిల్లలు స్క్రీన్ టైంని పరిమితం చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు పత్రికలు, పుస్తకాలు చదువుతుంటే పిల్లలకు అలవాటవుతుంది. ఇది వారి కెరియర్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7733-51699.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం రవ్వ బేసన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసినవి: బొంబాయి రవ్వ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, చక్కెర 1.5 కప్పు, నెయ్యి 1/2 కప్పు, నీళ్లు 1 కప్పు, యాలకుల పొడి 1/2 చెంచా, బాదం పలుకులు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్లు కొన్ని. ఇక తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి చెంచా నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక శనగపిండిని వేయించి ఇందులో రవ్వ వేసి మరోసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసి చక్కెర వేయాలి. చక్కెర కరిగి తీగపాకం వస్తున్నప్పుడు దింపేసి శనగపిండి మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇందులో యాలకుల పొడి, బాదం పలుకులు, కిస్మిస్ వేసి కలిపి వేడి చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే అండి, మన రవ్వ బేసిన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి బంగాళదుంప వడ ఎలా వేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా కావలసినవి: ఉడికించిన బంగాళదుంపలు 2, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర చెంచా, నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, కారం చెంచా, అల్లం పేస్ట్ 1/2 చెంచా, పచ్చిమిర్చి పేస్ట్ చెంచా, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, ఉప్పేమో తగినంత, నూనె వేయించేందుకు సరిపడా. ఇక తయారీ విధానం అయితే తెలుసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 కప్పుల నీళ్లు పోయాలి. అందులో జీలకర్ర, నువ్వులు, కారం, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, చెంచా నూనె వేసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం పిండి వేసి కలిపి స్టవ్ని సిమ్లో పెట్టి దగ్గరకు వచ్చాక దింపేయాలి. ఇందులో బంగాళదుంపల ముద్ద కూడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని తీసుకుంటే చాలు, మన బంగాళదుంప వడ అయితే రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్ మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

వికాస వినోదాల సంగమం. మరి ఇవాల్టి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మీకు చెప్పడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి వారికి 30 ఏళ్లు దాటిన తర్వాత త్వరగా పొట్ట పెరుగుతూ ఉంటుంది. పొట్ట రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి దానిని తగ్గించుకోవాలని కూడా అనుకుంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఆ శ్రద్ధ చేస్తుంటారు. దీని ఫలితమే అంధవికారం ప్లస్ అనారోగ్యం. మరి ఈ ప్రాబ్లం ని అధిగమించాలంటే ఎలా అనే విషయాల్ని వాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో తెలుసుకుందాం. ఉదర భాగంలోని మెత్తని కండరాల భాగాలు ముందుకు పొడుచుకుని వచ్చి చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అంతేకాదు దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఉదర భాగంలోని ఉండే కండరాలను 3 రకాలుగా విభజించవచ్చు. అవి అప్పర్ అబ్డామినల్, లోయర్ అబ్డామినల్, ఆబ్లిక్ అబ్డామినల్. ఈ భాగాలకు తగ్గ విధంగా వ్యాయామ ప్రక్రియలు నిర్వహించడం వల్ల ఉదర భాగం చక్కగా ఒక షేప్ లో ఉంటుంది. అంతేకాకుండా వీపు భాగానికి కూడా అవసరమైన వ్యాయామం లభిస్తుంది. వెన్నుముక కూడా శక్తివంతమవుతుంది. సో లిజనర్స్, మరి ఇప్పటి వరకు వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే లోపు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కని పాట ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, MDS, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.
3: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిజనర్స్, మరి వ్యాయామాలు అనేవి చాలా రకాలే ఉంటాయి. మరి అవి ఎలా చేయాలి, అవి చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి మరి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా ఫుట్ స్ట్రెస్ వ్యాయామం. ముందుగా గోడకు అభిముఖంగా మోకాళ్లను వంచి కూర్చొని పాదాలను గోడకు ఆనించాలి. మోచేతులను ఛాతి పై భాగంలో వ్యతిరేక దిశలో, అంటే కుడి చేతిని ఛాతి ఎడమవైపు, ఎడమ చేతిని ఛాతి కుడివైపు ఆనించి భుజాలను తాకేలా పట్టుకోవాలి. గాలిని నోటి ద్వారా పీల్చాలి. అలా చేరే సమయానికి ముందు నడుము భూమిని తాకేలా 1 సెకండ్ కాలం ఉదర కండరాలను బిగబట్టి ఉంచాలి. ప్రారంభ దశ స్థానానికి చేరుకున్నాక గాలి పీల్చుకోవాలి. ఉండగలిగినంతసేపు ఉండి నిదానంగా యథాస్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల ఉదరంపై భాగంలోని కండర సముదాయాలను పటిష్టపరిచేదిగా చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ వ్యాయామం చేయడం చాలా మందికి మంచి ఫలితాలను ఇస్తుంది. లిజనర్స్, మరి ఇప్పటి వరకు ఫుడ్ స్ట్రెస్ వ్యాయామం గురించి తెలుసుకున్నాం కదా, మరి నెక్స్ట్ తెలుసుకునే వ్యాయామం పేరు కట్ అప్ వ్యాయామం. ఈ వ్యాయామాన్ని ఉదరం పై భాగంలోని కండర సముదాయాలకు సంబంధించినగా చెప్పవచ్చు. ముందుగా వీపు భాగం భూమిని తాకే విధంగా నేల మీద పడుకుని మోకాళ్లను వంచి రెండు చేతులు విడివిడిగా మోకాళ్ళ మీద ఆనించి ఊపిరిని బాగా పీల్చి తలభాగం భుజాలను మెల్లగా మోకాలు దిశగా పైకి లేపాలి. ఉండగలిగినంతసేపు ఉండి త్వరగా మామూలు స్థానానికి వచ్చి పీల్చిన గాలిని మెల్లగా వదిలిపెట్టాలి. ప్రతిరోజు ఈ వ్యాయామం సమయాన్ని కొద్దిగా పెంచుతూ పోవాలి. మరి నెక్స్ట్ తెలుసుకునే వ్యాయామం పేరు ఆల్టర్నేట్ క్రంచ్ వ్యాయామం. నేల మీద వెలికిల్లా పడుకుని వీపు భాగాన్ని భూమికి ఆనించాలి. మోకాళ్లను వంచి ఛాతిని తాకేలా మీదకు చేర్చాలి. రెండు అరచేతులను తల వెనుక పెట్టి బిగించి ఉంచాలి. అదే సమయంలో మోచేయి ముందుకు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత గాలిని బాగా ఊపిరి తీసుకోవాలి. గాలిని బయటికి వదులుతూ ఉదరం పై భాగాన్ని పైకి లేపి కుడి మోకాలను ఎడం వైపు, ఎడమ మోకాలను కుడి వైపు ఆనించాలి. రోజు ఈ విధంగా 10 సార్లు చేయడానికి ప్రయత్నించాలి. సో లిజనర్స్, మరి ఇప్పటి వరకు ఫుడ్ స్ట్రెస్ వ్యాయామం, కర్డ్ అప్ వ్యాయామం, ఆల్టర్నేట్ క్రంచ్ వ్యాయామం గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లెగ్ స్ట్రెస్ వ్యాయామం. ఈ ప్రక్రియలో ఒక కాలు తర్వాత మరో కాలును ముందుకు సాగదీయాలి. ఇది ఉదర భాగానికి సంబంధించిన అన్ని కండరాలకు పనికొచ్చేలా ఉంటుంది. ద్వీపు భాగం భూమిని తాకేలా

వెలకిల్లా పడుకుని కుడిమోకాలు బాగోని మడిచి కాలు చేతిని తాకేలా చేసి తర్వాత బాగా సాగదీస్తూ యథాస్థానానికి చేర్చాలి. తర్వాత ఎడమ కాలితో అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు తల, భుజాలు, కాలి మడమలు భూమి నుంచి కొంచెంగా పైకి లేపాలి. శ్వాస వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండాలి. రీచ్ అప్ వ్యాయామం. ఈ వ్యాయామం ఉదర భాగంలోని కండరాలకు ఎంతో మేలు చేస్తుంది. శరీరం వీపు భాగాన్ని బాగా భూమికి ఆనించి వెలకిల్లా నిటా తారుగా పడుకుని అరచేతులను వంచి మోకాళ్లపై ఆనించి ఉంచాలి. బాగా శ్వాస తీసుకుని అలాగే కాళ్ళు చేతులను పైకి లేపి కాళ్లను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మెల్లగా ప్రారంభ దశ స్థానానికి చేరుకుని నోటి ద్వారా పీల్చిన గాలిని నిదానంగా విడుదల చేస్తూ రిలాక్స్ కావాలి. ఇవి చాలా తేలికపాటి వ్యాయామాలు అనిపించినా ఉదర భాగంలోని కండరాలను నిరంతరం పటుత్వంగా ఉంచుతూ పొట్టను పెరగకుండా అరికడతాయి. యవ్వనం నుండే ఈ వ్యాయామాన్ని కొనసాగిస్తుంటే పొట్ట హద్దులు మీరి పెరిగే అవకాశం అయితే ఉండదు. పొట్ట పెరుగుతున్న వారు క్రమం తప్పకుండా పైన పేర్కొన్న వ్యాయామాలు శ్రద్ధతో చేస్తుంటే 2 వారాల నుండే చక్కని మార్పు కనబడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, అరుగుదల లోపం వంటి సమస్యలైతే ఉండవు. వ్యాయామాన్ని మాత్రం పూర్తిగా ఆపేయకూడదు. లిమిట్ గా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. దీని గురించి డబ్బులు ఖర్చు పెట్టి శ్రమపడి జిమ్ లకు వెళ్లాల్సిన పని అయితే లేదండి. ఆరు బయటనే చేయాలని కూడా నియమమేమీ లేదు. ఉదయాన్నే ఇంట్లో కొంత సమయాన్ని కేటాయించి చేసుకోవచ్చు. ఆరు బయట ప్రకృతి వాతావరణంలో చేయగలిగే వీలుంటే మరీ మంచిది. అదనంగా కొన్ని మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్వాస వ్యాయామం వలన గుండె, ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ వలన ఆరోగ్యవంతం అవుతాయి. రక్త ప్రసరణ బాగుంటుంది. శరీరంలోని చెడు పదార్థాలు కార్బన్ డయాక్సైడ్ రూపంలో విసర్జించబడతాయి. ఉదయం సూర్యకిరణాల ప్రభావం వలన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్ డి పుష్కలంగా లభించి ఇతర విటమిన్లు పంట పట్టడానికి ఇది ఎంతో ప్రయోజనకారి అవుతుంది. పొట్ట పెరుగుదల విషయంలో మగవాళ్లు అంత శ్రద్ధ చూపకపోయినా పెళ్లైన స్త్రీలు మాత్రం తప్పకుండా తగిన శ్రద్ధ వహించడం చాలా అవసరం. మగవాళ్లకన్నా ఆడవాళ్లకే త్వరగా శరీరం లావవ్వడం, పొట్ట నడుము పక్కల ముడతలు పెరగడం ఉంటుంది. ఇది వారిలోని ఆకర్షణకు ప్రథమ మరియు ప్రధాన అవరోధాలు. సో లిజనర్స్, ఇదండి మరి పొట్ట పెరగకుండా ఉండాలంటే చేయవలసిన వ్యాయామాల గురించి. ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కొన్ని మంచి విషయాలైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి తిరిగి వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. వినండి మరి వింటూనే ఉండండి. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి.

0: సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు, దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి, పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
2: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూత బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి.
0: ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని, మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటి పళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటి పళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు. కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని, మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. 1 లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి.

0: కప్పాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటిని విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గానీ దశకావ్యలో గానీ అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

Dr. Sanjay Homeyoke, Germany, Switzerland, and high quality homeo medicine to chickens station na Ekaika Homeo Hospital, mana Dr. Sanjay Homeyoke, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PC body, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku, 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ,

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. పైకి చూస్తే అవి కమలాల్లాగా, చెర్రీల్లాగా, టమాటాల్లా కనిపిస్తాయి, కానీ కోస్తే లోపల మాంసం ఉంటుందండి. వీటినే మీట్ ఫ్రూట్స్ అంటారు. లండన్ లో ఈ వంటకం పేరు తెలియని వాళ్ళు ఉండరేమోనండి. చూడ్డానికి ఇంపుగా ఉండడమే కాదండి, దీని రుచి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది. ప్రత్యేకంగా పెంచిన పాత్ర కాలేయంతో చేసిన డిజర్ట్ ని వేర్వేరు పండ్ల రుచి కలిసిన జెల్లీల్లో ముంచి తర్వాత చేత్తో అది చూపులకి అచ్చం ఆయా పండ్లల్లా ఉండేలాగా దీన్ని తయారు చేస్తారటండి. మీట్ ఫ్రూట్స్ తయారీకి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో తెలియజేసే వీడియో కూడా ఈ రెస్టారెంట్ లో ఉంటుందటండి. కానీ మామూలు వాళ్ళు దీన్ని తయారు చేయడం చాలా కష్టమటండి. ఎందుకంటారా, మరి ఇది 15 గంటల శ్రమ అండి. లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి మెలోడియా సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.
2: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నారు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమానా జాతి పిల్లలు చిరుత పుల్ల లాంటి మచ్చలతో ఎంతో ఎత్తుగా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ పిల్ల పిల్లలు అమ్మకానికి ఉందన్న విషయం చూసి ఫ్రాన్స్ కి చెందిన ఒక జంట ఎంతో ముచ్చట పడ్డారండి. దాని ధర 500,000 రూపాయలని తెలిసినా కూడా మామూలు పిల్లల కంటే ఇది ఎంతో భిన్నంగా ఉంటుందని పెంచుకోవాలని ఆ డబ్బు కూడబెట్టి మరీ కొనుక్కున్నారండి ఆన్లైన్ నుంచి. తీరా అది ఇంటికి వచ్చిన తర్వాత

వాళ్ళకి ఒక సందేహం వచ్చిందండి, ఇది పిల్ల పుల అని. దాంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ కూడా చేశారు. అది ఇండోనేషియాకు చెందిన సుమత్రన్ పులి పిల్ల అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో అందరూ అవాక్కయ్యారండి. పైగా ఈ జాతి పులులు అంతరించే దశలో ఉన్నాయట. ఇంకేముంది, పోలీసులు ఆరా తీసి అటు అమ్మిన వాళ్ళని ఇటు పుచ్చుకున్న వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారండి. దీన్ని బట్టి పులి పిల్లి అయితే ఎప్పుడూ కష్టమేనన్నమాట. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. రోటీలు, అన్నం, పలావ్, కేసరి, పన్నీర్, పప్పు, ఇలా రకరకాల భోజనాన్ని ఏ హోటల్లో అయినా తినాలంటే ఎంతో ఖర్చు అవుతుంది కదండి. కానీ అదే భోజనాన్ని కేవలం రూపాయికే పెడుతున్నారు ఒక మంచి మనసున్న వ్యక్తి. ఆయనే 51 ఏళ్ల పర్వీన్ కుమార్ గోయల్. ఢిల్లీలోని నాంగ్లోయ్ బూటో వాలీ గల్లీల్లో ఉన్న శ్యామ్ రసోయి పేరు తెలియని వాళ్ళు చాలా అరుదండి అక్కడ. ఎందుకంటారా, ఆ మహానగరంలో బీద, గొప్ప అని తేడా లేకుండా రోజుకి 2000 మందికి ఆకలి తీరుస్తున్న చూడండి అది. ప్రతిరోజు 11:00 నుంచి 1 గంట వరకు ఈ రూపాయి భోజనం పెడతారు. చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చి ఈ భోజనాన్ని తింటూ ఉంటారండి. పార్సిల్ కట్టి ఆటోళ్లు ఇతర ప్రాంతాలకు కూడా పంచుతూ ఉంటారు. మొత్తం ఇదంతా విరాళాల మీద నడుస్తుందండి. వడ్డించడానికి కూడా ఒక్కోసారి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా విద్యార్థులు వస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం బాగుండడంతో కాస్త ఇల్లు కడవని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారండి. ఈ రోజుల్లో రూపాయికి భోజనం పెడుతున్న పర్వీన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: ఉయ్యాలైనా జంపా.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0816223454.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అధ్యక్షన్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో

0: రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, ఏడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి మన ఫస్ట్ కాల్ రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో అక్క, గుడ్ ఈవినింగ్. బబ్లు.
4: గుడ్ ఈవినింగ్ బబ్లు, ఎలా అన్నావు?
5: చాలా బాగున్నాను అక్క.
4: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
5: నేను అక్క వరంగల్ నుంచి. అక్క
4: వరంగల్ నుంచి మాట్లాడుతున్నావు, ఓకే. ఏం చదువుకుంటున్నావు?
5: డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అక్క.
4: ఓకే ఓకే. ఇవాళ నేను ఒక పొడుపు కథ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా?
5: అంటే కష్టం అయితే నేను చేయలేను, ఇజీ అయితే.
4: తెలుగు బట్ ట్రై చే. తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా, ఏమిటది?
5: తన కొడుకు నల్లనా? అయితే ఆకాశం అనుకుంటున్నాను. నింగి.
4: అవునా? ఓకే.
5: నింగి అనుకుంటున్నా, ఎందుకంటే ఆకాశం నలుపుగా ఉంటుంది కదా, నల్ల బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా.
4: మరి దాని ముందు అడిగిన క్వశ్చన్స్ చెప్పాలి కదా.
5: నైట్ పూట.
4: మరి తాత తెల్లనా, తండ్రి తెల్లనా, అవన్నీ కూడా చెప్పాలి కదా.
5: అవన్నీ కంతి చెప్పు. నేను ఫస్ట్ టైం వింటున్నాను.
4: ఓకే, బాగా ట్రై చేసావు. నేను లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను, వింటూ ఉండు. ఓకే, మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు?
5: సాంగ్ నాకు మంచి సూపర్ సాంగ్ నాగార్జున్ ది. నాకు కేఐఎన్జి కింగ్ మూవీ నుంచి ఏ టు జెడ్ ఏసీ మొత్తం ఊసిలాగానే హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేశానే ఏంజెల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాట్ అయిపోయానే తుహి మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా రాబిట్ అయి పాట కావాలి కింగ్ మూవీలో ఏ టు జెడ్ ఏపీ మొత్తం.
4: చాలా చక్కగా పాడావు. ఓకే ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నాం మేడం.
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, స్టాఫ్ అందరికి, సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి.
1: మేడం పొలుపు కథది నేను లాస్ట్ కి వింటాను మేడం.
0: ఓకే అండి.
1: నిన్న పరమ పదించారు మేడం సంగీతం శ్రీనివాసరావు, ఆయన తీసిన సినిమా సొమ్మొక్కడిది సోకొక్కడిది మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుండి
1: తొలి వల్ల పేతి అనేది సాంగ్ ఉంటది మేడం.
0: ఓకే అండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి మేడం. నా పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, అందరూ మంచి కూడా మేడం, మీరు కూడా మంచి కూడా కొనుక్కుంటారు మేడం?
0: చాలా బాగున్నానండి.
1: మంచిది మేడం.
0: ఇవాళ క్వశ్చన్ విన్నారా అండి?
1: ఇంద మేడం, తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తరాలు తెల్లనా, కొడుకునాలని అన్నాను మేడం. అయితే నాకు అనుకుంటా మేడం, కొడుకుంటూ అనుకుంటా మేడం, కొడుకుంటూ అనుకుంటా.
0: అవునా అండి?
1: నేను కొడుకుంటూ అనుకుంటా మేడం, గుడ్డు అనుకుంటాడు, కొడుకుంటూ అనుకుంటుంటా మేడం నేను.
0: ఓకే అండి, మరి లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఇంటుంటా మేడం, ఇంటుంటా మేడం.
0: ఓకే అండి, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నాను
1: మేడం? నాకు ఇండియన్ నెంబర్ వచ్చింది మరి, సర్కస్ రాముడు మేడం.
0: ఏ మూవీ అండి?
1: సర్కస్ రాముడు.
0: ఓకే అండి, ఆ మూవీనండి.
1: పట్టుకో పట్టుకో పట్టు చీర అనే మేడం.
0: ఓకే అండి.
1: మా మేడం, మా మిత్రులు మేడం, నలుగురు ఉన్నారు, పేరు చెప్తా మేడం.
0: ఓకే అండి.
1: మా మిత్రులు మేడం కర్నూలులో ఉంటాడు, ముఖ్యంగా మా మిత్రులు ముఖ్యమైన మిత్రుడు కర్నూలులో ఉంటాడు. బ్రహ్మయ్య గారు ఉమ్మడి జిల్లా మమనాల జిల్లా మేడం ఇద్దరు మా మిత్రులు, తుల్పాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు, సాతాపు నాగశెట్టి గారు మేడం. నలుగురు డెడికేట్ మేడం పాట ఇది.
0: ఓకే అండి, మీరు కోరుకున్న అందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలి నుంచి మస్తాన్ భాష మాట్లాడుతున్నాను మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: అంతే అంటారా అండి?
1: అంతే మేడం.
0: ఇవాళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: మేడం ఒకసారి చెప్పండి మేడం, ఇప్పుడే ఆన్ చేశాను.
0: ఓకే అండి. తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా? మళ్ళీ చెప్పనా అండి? మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి.
1: చెప్పండి మేడం, ఇప్పుడు చెప్పండి మేడం.
0: తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా? ఏమిటది?
1: నేను లాస్ట్ లో వింటాను మేడం, ఐడియా రావటం లేదు.
0: ఓకే అండి
1: మేడం. ఈరోజు మా సింగీతం శ్రీనివాసరావు గారు ప్రముఖ దర్శకులు.
0: ఓకే అండి.
1: ఆయన పరమోపు దించారు, ఆయనకు ఘన నివాళులు విష్ణు ఎఫ్ఎం తరఫున, విష్ణు ఎఫ్ఎం శ్రోతలందరి తరఫున, మా ఫ్రెండ్స్ అందరి తరఫున తెలుపుతూ.
0: ఓకే అండి.
1: ఆదిత్య 360 సినిమాలో నుంచి,
0: ఆ మూవీ నుండి,
1: జానవులే నేర జానవులే ఆ పాట వినిపించగలరు మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్.

ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?

0: అమర్చబడును.
1: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోన్య క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: నమస్తే మేడం గారు.
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
3: బాగున్నానండి. పుల్లన్న గారు మీరు ఎలా ఉన్నారు?
4: ఆరోగ్యంగా దేవుని వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము ఆరోగ్యంగా కోరుకుంటాం మేడం గారు.
3: చాలా సంతోషం అండి. ఇవాళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
4: పూర్తిగా మా బాగా నిదానంగా చెప్పండి మేడం గారు. అంటే నేను జవాబు చెప్పకుండా ప్రశ్న బాగుంది మేడం గారు, అర్థం నాకే, అది సంతోషం.
3: అవునా అండి? ఓకే అండి, చెప్తానండి క్వశ్చన్.
4: చెప్పండి మేడం గారు.
3: తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా, ఏమిటది?
4: పాలా మేడం గారు.
3: ఏంటండి?
4: పాలు పాలు
3: పాలు పాలు తెల్లగా ఉంటాయి, నల్లగా ఎక్కడ ఉంటాయండి?
4: అవునా మేడం గారు? సరే మేడం గారు, లాస్ట్ వింటాను మేడం గారు.
3: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఇల్లాలు ప్రియురాలు మేడం గారు. ఏమిటో కలవరము, ఏమిటో కలవరము, ఈ క్షణం రసమయం.
3: ఓకే అండి,
4: కృతజ్ఞత వందనాలు.
3: ఓకే అండి, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: రిలీజ్ సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పంచి మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి శంకరయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: బాగున్నారండి. వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం.
0: మరి ఆన్సర్ చెప్పండి.
1: తాడి చెట్టు.
0: తాడి చెట్టు అండి. తెల్లగా ఎందుకు ఉంటదండి తాడి చెట్టు?
1: తెల్లంగా అంటే దాంట్లో నుంచి అదే వస్తుంది మేడం, మర్చిపోయినా. లోపల భాగం తెల్లగా ఉంటది కదా, వాటికి కళ్ళు అది వస్తుందా?
0: మరి నల్లగా నల్లగా ఎందుకు ఉంటదండి?
1: ఈ తాడి చెట్టు పైన ఉండే నల్లంగానే కదా ఉండేది, కాయ కూడా పైన నల్లంగానే కదా ఉండేది.
0: మరి ఆకులు ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి కదండి.
1: ఉన్నా ఈ మనం లోపల అంటే ఉండి వస్తుంది దాంట్లో ఉంటాయి మేడం.
0: అలా అంటారు
1: అనుకుంటున్నాను. మరి మీరు చెప్తారు కదా ఇంకాసేపట్లో.
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఛాలెంజ్ రాముడు సినిమా, ఎన్టీ రామారావు గారు మేడం.
0: ఓకే అండి. ఆ మూవీ నుండి
1: చల్లగాలి వీస్తుంది అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండార్ తిమ్మర్తి గుప్తా గారికి మేడం ఈ పాట డెడికేట్ చేస్తున్నాను.
0: మీరు కోరిన వారందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి, శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: పల్లవియా గాయత్రా?
0: అక్షయ అండి. అక్షయ అండి.
1: మరి చాంద్రూరుకి వచ్చావుగా మన?
0: అవునండి.
1: చాంద్రూరుకి వచ్చావుగా?
0: లేదండి, నేను లాస్ట్ వీక్ కూడా వచ్చాను.
1: నేనైతే నేనే మాట్లాడుతా 15 రోజులు బట్టి.
0: అవునా అండి, ఓకే అండి.
1: గ్యాప్ ఇవ్వాలనుకున్నాం కదా, ప్రతిరోజు మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? నేనే అనౌన్స్ చేశాను, ఒకసారి మాట్లాడినోళ్ళు 15 రోజులు గ్యాప్ ఇస్తే బాగుంటుందని. మరి మనమే మాట్లాడితే ఎలాగా బాగుంటుంది కదా.
0: అవునండి,
1: మన చెప్పిన గడిచింది ఎలా ఉంటుంది, బాగుంటుంది. అందుకని గ్యాప్ ఇచ్చా.
0: అవునా అండి,
1: 15 రోజులు గ్యాప్ ఇచ్చా. కావాలంటే నా దగ్గర డేట్ ఉంది, చెప్తా. కావాలంటే రేపు ఎప్పుడైనా.
0: ఓకే అండి,
1: చెప్పమ్మా.
0: క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: అడిగాను కానీ గుర్తురాడు, చెప్పమ్మా. ఒకసారి చెప్ప.
0: తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా?
1: అగ్గిపుల్ల.
0: అగ్గిపుల్ల తెల్లగా ఎక్కడ ఉండి తండ్రి?
1: తాత తెల్లనా కదా.
0: అవునండి.
1: తాత తెల్లనా,
0: తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా?
1: తన కొడుకు నల్లనా. రెండు మూడు వస్తున్నాయి కానీ గుర్తు కావట్లా. ఒకదేనా కానీ ఒకటి వస్తుంది, అద్దెబండి ఒకటి వస్తుంది.
0: అవునా అండి, ఓకే అండి. మరి లాస్ట్ వరకు
1: చెప్తారు, లాస్ట్ ఏంటో అంటే పోగ్రామ్.
0: ఓకే అండి,
1: అన్ని పోగ్రామ్ మీ చోటే బాగుంది కదా మనకి ఇక్కడ, అందుకే అది ఏంటో అంటే.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇంటి పాట చేసేది చాయిస్ మీద వాయిస్ మాది కదా, సంగీతం శ్రీనివాస గారు కాలం చేశారు కాబట్టి వారు నిర్వహించిన ఆధ్వర్యంలో ఒక మంచి పాట వేసేయండి.
0: ఓకే అండి.
1: ఓకే అమ్మా. హిమవంత్ కుమార్ నా పేరు, విజయవాడ.
0: ఓకే అండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి నరేంద్ర రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాం మేడం. మనిషి అనుకుంటాను మేడం.
0: మనిషి అనుకుంటున్నారా అండి?
1: అవును మేడం. వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, ఆయన అందరూ తెల్లగా ఉన్న కూడా కొడుకు నల్లగా పుట్టచ్చు మేడం.
0: అది లాజికల్ క్వశ్చన్ కదండి.
1: అంటే కొంచెం క్లూ ఇవ్వండి మేడం, చూద్దాం.
0: అది మీరు రోజు ఎక్స్పీరియన్స్ చేసేదండి, ప్రతిరోజు.
1: ప్రతిరోజు
0: మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారండి, అంటే రోజు మీరు చూస్తారు దాన్ని.
1: అవునా?
0: అవునండి.
1: అంటే పళ్ళ మేడం, పండ్ల
0: కాదండి, తినే వస్తువు కాదండి.
1: పండ్లు అంటే ఆ పండ్లు కాదు మేడం, మనకు దంతాలు మేడం.
0: కాదండి.
1: సరే మేడం.
0: ఓకే అండి, లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఓకే మేడం. నాకు ఈరోజు సింగీతం శ్రీనివాసరావు గారు పరమపదించిన సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ శ్రీ

0: అర్జున విజయం మేడం.
1: ఆ మూవీనండి.
0: నందమూరి బాలకృష్ణ గారి మేడం. శ్రీకృష్ణ అర్జున విజయంలో ప్రియా పిలుపు అందరా నా ద్వారా అనే పాట కావాలి మేడం.
1: ఓకే అండి.
0: ఈ పాట వచ్చి స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చందారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, పోలయ్య, రామయ్య, సర్దార్, బండారు తిమ్మతులు గుప్తా గారికి, బ్రహ్మయ్య గారికి, శంకర్ గారికి డెడికేటెడ్ మేడం.
1: ఓకే అండి. మీరు కోరిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.

0: మేడం గారు బాగున్నారు మేడం?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం.
1: పోలయ్య గారు, ఓకే అండి. ఇవాళ క్వశ్చన్ ఏంటి విన్నారా అండి?
0: విన్నాం మేడం.
1: మరి ఆన్సర్ చెప్తారా?
0: ఆన్సర్ వచ్చేసి కట్టే తెల్లది కట్టే మేడం, అది కాల్చేటప్పుడు మళ్ళా తెల్లగా వస్తుంది, లాస్ట్ నల్లగా బొగ్గు అవుతుంది మేడం, బొగ్గు అనుకుంటున్నా.
1: అవునా అండి?
0: ఓకే
1: అండి, మరి లాస్ట్ వరకు వింటోండండి, ఆన్సర్ చెప్తాను.
0: ఓకే మేడం.
1: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఈరోజు మేడం శ్రీమంతుడు మూవీ నుంచి దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కిమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ఆ పాట మేడం.
1: ఓకే అండి.
0: మేడం ముందుగా మనం ఈరోజు మన లెజెండ్ డైరెక్టర్ ఆదిత్య 369 తీసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు రాత్రి నిన్న రాత్రి పరమపదించిన సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మేడం.
1: ఓకే అండి.
0: ఈ పాట మేడం మీకు, మన ఆర్జేలు అందరికి, మన ప్రసాద్ సార్ గారికి, మా విజయ మేడం గారికి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాట అందరికి వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, బాయ్ మేడం.
1: ఓకే అండి. మీరు కోరినందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసి తాత తెల్లనా, తండ్రి తెల్లనా, తాను తెల్లనా, తన కొడుకు నల్లనా. మరి ఆన్సర్ వచ్చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అండి. అసలు చాలామంది రాంగ్ ఆన్సర్స్ చెప్పారండి. ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అంతా ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చయ్యా చయ్యా చాంగురే.
1: రే రే రే రే, ఏంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్టే అన్న, కానీ పెళ్ళి
1: అయితే? రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏం నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చుడు. లీలా, కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, అటెండమ్మా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 3BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం.
3: ఫోన్ 0818162234545.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4।
1: डॉक्टर संजीव होमियो केयर जर्मनी स्विट्जरलैंड एंड हाई क्वालिटी होमियो मेडिसिन तो चिकित्स चेचुन एक होमियो हॉस्पिटल मन डॉक्टर संजीव होमियो केयर डॉक्टर सत्य संजीव चिकम MD होमियो इनफर्टिलिटी पाइल्स फिशर किडनी लोराल्लु स्त्रीलो फाइब्रॉइड्स पीसी बॉडी ओवरी ट्यूमर्स फिट्स पक्षवातम डायबिटीज थायराइड स्पॉन्डिलाइटिस हेयर फॉल मोटिमलु सोरियासिस बुल्ली लिवर किडनी समस्यलु गॉल स्टोन्स गैस्ट्रिक अन्नी दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీమ్ మార్క్ లిజనర్స్. ఇవాళ థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో తెలుగు తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
3: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
4: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
3: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
5: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
6: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరిని మెస్మరైజ్ చేసిన సాంగ్, అదే అండి డోలా రే డోలా రే డోలా రే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే, ఒక తమిళ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య అండ్ రష్మిక మందనా గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సుప్లిగంజ్ గారి పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కులపవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మెహందీ లగా కెరకనా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: நாங்க வந்துட்டோம்னு சொல்லு, திரும்ப வந்துட்டோம்னு. 10 வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்துட்டோம்னு சொல்லு. சென்னை 28.

0: ஏய், நாங்கள் எங்கேயும் போலட, இங்கே தான் இருக்கோம், இங்கே தான் இருப்போம். டீல் வித் இட்.
1: ఒరే ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
2: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
3: ది ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. లిజనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన MM మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team, Dr. P. Praveen MS Orthopedics, Dr. Madhavarupu Mahesh, MBBS, DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS Cancer Surgeon.
0: Vinayaka Multi-Speciality Hospital, JP Road, Bhimavaram.
2: Oka manchi melodious song athe vinesaru kada listeners. Ippudu mee kosam nenu mana rowdy boy aina Vijay Devarakonda and Rashmika Mandana gari combination lo ochina Geetha Govindam movie lo nunchi ochindamma ochindamma ane song. అండ్ ఈ సాంగ్ ను పాడింది ఎవరు గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ల కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: లిజనర్స్, విన్నారు కదండి, వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారమే 3 మార్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జవేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.